సుభేదిత్త మే గృహిత్త మే వృష్టిష్ట మే జయిత్త ఔద్భిద్యంత మే రజిష్ట మే రాజష్ట మే పుష్టంచ మే వృష్టిష్ట మే విభుత మే ప్రభుత మే ముగుత మే భూజస్త మే పూర్ణంచ మే.

పూషాతమయందష్టమే బృహస్పతిష్టమయందష్టమే మిత్రష్టమయందష్టమే వరుణష్టమయందష్టమే షట్టాతమయంద్రష్టమే ధాతాతమయందష్టమే విష్ణుష్టమయందష్టమే శునౌతమయందష్టమే మరుతష్టమయందష్టమే విశ్వేతమే దేవాయందష్టమే పృథివీతమయందష్టమే తరిక్షంతమయందష్టమే

సప్తదశతమే నవదశతమేక విగం దదిష్టమే షజో విగం దదిష్టమే పంచ విగం దదిష్టమే సప్త విగం దదిష్టమే నవ విగం దదిష్టమేక త్రిగం దష్టమే త్రయస్త్రిగం దష్టమే చతస్రష్టమేష్టౌ చ మే ద్వాదశతమే షోడశతమే విగం దదిష్టమే.

గుహాజంబసంతం శుభాసాలసంతం జనార్తిం హరంతం శయామో గుహంతం లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే సుమస్తోమ సంచన్న మాణిక్యమంచే సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం

జయాశేడ బంధు జయత్వం సదా ముక్తి దానేశ సూనో భుజంగాఖ్య వృత్తేన క్లుప్తం స్తవం యః పఠేద్ భక్తి యుక్తో గుహం సంప్రణమ్య స పుత్రానే కళత్రం ధనం దీర్ఘమాయుః లభేత్ స్కంద సాయుజ్యం.